శంభిషదవశనం శుప్రసన్నం త్రినేత్రం హస్తాబ్జాభ్యాం బటుగమనిశం శూలఖడ్గం దధానం హస్తాంబూజయుగస్తకుంభయుగలాత్ ఉద్ధృత్యతోయం శిరః శించంతం కరయుర్యుగేన దదతం స్వాంకేశకుంభౌ కరౌ ఆక్షస్రగ్మృగహస్తమంబుజగతం మూర్ధస్తచంద్రం సవత్ పీయూషోన్నతనుం భజేస గిరిజం మృత్యుంజయం త్ర్యంబకం జగద్గురో నమస్తుభ్యం శివాయ శివద

గోచరం తమగోచరం గోవిందం ప్రణవానందం సద్గురుం ప్రణతోమ్యహం గోవిందం ప్రణవానందం సద్గురుం ప్రణతోమ్యహం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురం మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం.